0: సంతతే తహార
1: సమానుగ్రహాయ
2: కోటి ఎకులహి దాన నిదానలు తరాయ 10 లక్షే ప్రథమ త్యాగ 20 లక్షే విలా రూపాయ లక్షే 3000 20 త్యాగి డబుల్ విలా కోటి ఎకులహి దాన నిదానేట రూపాయ 40 హొందట మేతి
3: లాంకే విశ్వాస దిను మార్క్స్ పెన్ సమూహ వ్యాపారే వితిన్ గేన్ పాపి తహరిన దెన్ నవ నిమావకిన్ ఎన డోమా స్వాంక్రి వికటిమి యంత్రేక సాటంబర్ హిమికరుకు మన్న అదుమ అవతన్న 0117769579